0: జంజు వంశిని రాజే గాలాను దైనో లాను దైనో ఏ కృష్ణ లాను దైనో జంజు వంశిన రాధికా లాను దైనో భందై గాయే కృష్ణాజీ రాధికా లాయలేన భందై గాయే కృష్ణాజీ రాధికా లాయలేన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌదిన
1: ఎస్ లీలా దిన్ బరి పని గాను సక్నుంచా.

0: ై పర పర షరథే భద నారాయణ భదారిరం కంసల మన కేగ సమావు నిశయ సుఖమ ఫస్న నజావు కామై క్రోధర లోభ హటావు జ్ఞానర భక్తిలే వైరాగ్య బడావు సుఖక ఖాతిర భోగ గరిన్స భోగ పసి పసి రోగ గరిన్స న త గరి ఖాన్స న త మరి జాన్స తర పని పాపయతిర మన లాన్స భజనారాయణ భజనారాయణ భజహరిరాం గంగా సాగర కాశీ ఘుంచన్ అహ్న వ్రత అహ్నానర దాన వ్రత కతి గర్సన్ జ్ఞాన వినాశయ జన్మ గుజారన్
1: సారై బావు చత్రు ముఖై అతి కఠోర్ శ్రేణీ పయోధర్ పని ధారణ గర్ను హునే మ పర్దసు స్వర్ణ మంగళ దిను వస్వని మయూర్ కారంగ జస్తా అతి అసల బాలా చంతి కరమహ అతి కి కుల్ న్యాను పుర్ మణి జడిత పావు పరమ ప్రభావ లక్ష్మీ కాజై గరికన త ఘుమ్నే గగనమా దయా తిమ్రో పాఉ భనికన మ పర్చు శరణమా చర్వాఊ బిచమా చ పాత్ర ర కమాల్ ఘంటా ర చక్రై ధను లమ్మా హాత బిసే ఛ పాస అతి అసల్ శోభాయ మన్క్యా భను కుండల్ కాన బిసే ఖజి ఛ సునకా హీరాహరు లాల్ జడీ శోభా గర్ను హున్యా జగ జననీకో మాగ్చు దయాయో ఘడీ కపాలమా కేశ బన్నన్ ముకుట పని ధర్ణ్యా అతి అసల్

జగనమ లగాయే కోసీ క్రీ జును జును గర్ణ గగనమ అగాడి సాగర్ కో మథన గర్దా బాసు కిసరి లపేటన్నా మందర్ జై జగన సున కిసి క్రీ అకబరీ బడు శోభా గర్ణ ఝలమల భై తేయి జగనమ హజూర్ కో హే దుర్గే స్వరూప పని ధ్యాన గర్సు మనమా ధ్వజా ధర్ణ్యా చందర్ మజూర పని జస్కా ఉపరిమా